0: మాతా, తార్ పేట మాది నికన్ తార్ థట్టా కోని కరు ఏ వేద పురాణం సే వాతే సిసుకు తన మక్యు
1: హా వై
0: తారో దేవ్ కుణ థే వెండి తారో దేవ్ స్వర్గం సేని తారో దేవ్ పాతాళం సేని తారో దేవ్ పూతి పురాణం సేని తారో దేవ్ కతచ జో బై పతివ్రత దేవే ప్రతార సత పతివ్రతారో భావ తారో